0: క్రిస్తులా సప్కృపా దృష్టకల్పులా
1: సంతన్ దుఃఖ పాయే తే దుఃఖీ సుపాయే సాధన కే సుఖీ
0: ఏక ఏకీ పీర్ పచానే కట్ కట్ కే పట్ పట్ కీ జానే
1: జబ్ కర కరా కర తారా ప్రజా తర్ దబ్ దే అపారా
0: జబ్ ఆ కర కర ధో కభూ తుమే మిట్ దే తర్ సభూ
1: జితే బదన్ సే సప్ తారే ఆప అప్నీ బూజ చారే